O arena partini letteru nana ane. O balia nalege boldu kapu tanupune. O balia nalege boldu nupune. O padu nanande arena budetide panderu nana ane. O pandu nanane okelu chakkaele. లేపైరు నానాందు ఓ పరమలే బల్లలు లేపాతు నానాందు ఓ బెడి గుండు దుడ్పైరు నానాందు ఓ బోటే బరకు నంకంటే బోవుడు ఓ ఒక్కేలు చక్కెలు బోటే బరగు పోయి నద్యంట ఓ అగ్లే నానానే బులే సాలోనే.

తూరింకు ఏనంత ఎంచ బల్లలిగు మద్దు కొరుకునందు ఆతేన పొత్తుగు ఓలే తలబ్బాని పాదును బురును ఉపాధి వందేగే ఏనంచ వర్పున ఏనంచ ఒప్పున బంజిన పొన్ను అలాంట దేవు వైద్యే ఎన్న ఒంజి దెన్ను కడాపే గుళ్ళున దండ మెర కడాపే ఐట్టంట గుళ్ళుదు ఎన్న జువరిపావాడు ఎన్న ఒంజి దండి కడాలి ఎన్న పిరణ పోపుడు లక్తను గుల్తో నుళ్ళేరు ఆతన పొత్తుకు ఊలా పరును గురుతో దండికే కొండును బన్నాక దేవు వైద్యే పరమలే కుళ్ళున దండి గేటే ఏను గుళ్ళాయే ఆ దండికే కానియే మలుతు ఏను బరువేందో వంజీ చెరువులంతరి వంజీ తారాయి అయ్యేను.